0: 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మీడియాకు వివరాలు వెల్లడిస్తూ, 5 దేశాల పర్యటనలో భాగంగా ముందుగా రేపు యుఏఈ చేరుకుంటారని, ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారని తెలిపారు.
1: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
0: Anantaram ade roju Netherlands cherukuntaru Pradhan Mantri. 2017 paryatana tarvata Netherlands lo paryatinchadam ide rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తరువాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధ రంగాల్లో సహకారం పెంపొందించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా, 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికారిక పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియోను కలుసుకుని జార్జియా మెలోనితో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం కూడా మోదీ సందర్శిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులను 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 7వ లీడ్స్ 2025 నివేదిక విడుదల, అలాగే 4వ లీడ్స్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 3/2 భాగాన్ని కవర్ చేస్తాయని తెలిపారు. భారత ఉత్పత్తులు అంతర్జాతీయంగా పోటీ పడాలంటే లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం అత్యవసరమని, దీన్ని ఒక జాతీయ మిషన్గా ప్రభుత్వం చేపట్టిందని పేర్కొన్నారు. దీనికోసం మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టుగా తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధికి నిరంతర పెట్టుబడులు, స్టార్టప్ల ఆవిష్కరణలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ప్రధాన బలాలని గోయల్ కొనియాడారు. పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రో నేతృత్వంలో రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలుకుతూ ఈ విషయాలు వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ముఖ్యంగా ఆర్థిక, ఇంధన రంగాల్లో నిరంతరం వృద్ధి కనిపిస్తోందని జయశంకర్ గుర్తు చేశారు.
2: The last few years have seen a steady and sustained growth in our bilateral partnership. Its economic and energy dimensions have become more pronounced. Our political cooperation is even more valuable in an uncertain and volatile global environment. We have expanded our collaboration in science and technology. The mobility of talents and skills has acquired greater salience, and our interest in ensuring better connectivity is deeper.
0: పరిశోధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆర్డీఐ పథకం కింద 5 ఒప్పందాలపై సంతకాలు చేసే కార్యక్రమంలో ప్రసంగించారు. డీప్ టెక్ ఆవిష్కరణలు వేగవంతం చేసేందుకు పరిశ్రమ ప్రభుత్వ సహకారం బలోపేతానికి ప్రభుత్వం అనుసరిసిన దృక్పథానికి ఇది నిదర్శనమన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఇంధనం, అంతరిక్షం, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మార్కెటింగ్ సీజన్ 2026-27 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, సాగుదారులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించేలా చూసేందుకు ప్రభుత్వం ఖరీఫ్ పంటల ఎంఎస్పీని పెంచిందని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సుమారుగా 2,60,000 కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. 2004-05 నుంచి 2013-14 వరకు జరిగిన 4.75 లక్షల కోట్ల రూపాయల చెల్లింపులతో పోలిస్తే 2014-15 నుంచి 2025-26 కాలంలో

0: పద్నాలుగు ఖరీఫ్ పంటలు పండించిన రైతులకు చెల్లించిన ఎంఎస్పీ మొత్తం 18.99 లక్షల కోట్ల రూపాయలని వైష్ణవ్ వివరించారు.
1: खरीफ के लिए जो फैसला लिया गया उसमें जितने भी खरीफ के क्रॉप्स हैं उन सब में कॉस्ट प्लस 50% या 50 से अधिक टोटल 2,60,000 करोड़ रुपए किसानों को पे आउट जाएगा इस पूरे फैसले से. और इस साल का एनुअल खरीफ प्रोक्योरमेंट होगा 824 लाख मेट्रिक टन LMT.
0: అలాగే 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కో లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా కేవలం గనుల తవ్వకం నుంచే ఏడాదికి 6,300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఇది ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఊతమిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది. పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం డీఓపీటీ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 24వ తేదీతో ముగిన పదవీకాలను పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గ నియామక కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో మరో ఏడాది పాటు ప్రవీణ్ సూద్ దర్యాప్తు సంస్థ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన వర్షం, తుఫాను పిడుగుల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. భదోహి జిల్లాలో అత్యధికంగా 15 మంది, మీర్జాపూర్లో 10 మంది, ఫతేపూర్లో 9 మంది చనిపోయారు. పిడుగులు పడ్డం, గోడలు కోల్డం, చెట్టురికి పడ్డం వల్ల ఈ మరణాలు సంభవించాయి. మెడికల్ కోర్సులో ప్రవేశం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష నిలిపేయాలని, దానికి బదులుగా 12వ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు రాష్ట్రాలను అనుమతించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కేంద్రాన్ని కోరారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, దర్యాప్తు సీబీఐకి బదిలీ అనే విషయం ప్రస్తావిస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో లోపాలు ఎత్తుచూపారు. నీట్ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలలు, తమిళ మాధ్యమ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వేడిగాలులకు ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్టాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, హిమాలయ, సిక్కిం, తమిళనాడు, పదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. రఘువంశీ 71 పరుగులు చేయగా రింకు సింగ్ 49 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో వరలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 105 పరుగులతో సెంచరీ చేసి జట్టును గెలిపించారు. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. గుజరాత్ టైటాన్స్ 16 పాయింట్లతో ఉన్న మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ ఏడాది భారత ఎగుమతులు 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్, రష్యా దేశాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింత సహకారంతో ముందుకు వెళతాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2: செய்திகள் வாசிப்பவர் கோபாலகிருஷ்ணன். தலைப்புச் செய்திகள். தென்னாப்பிரிக்கா, பிரேசில் மற்றும் மாலத்தீவு வெளியுறவு அமைச்சர்களுடன் வெளியுறவு அமைச்சர் திரு ஜெய்சங்கர் இருதரப்பு பேச்சு நடத்தினார். புதுமை கண்டுபிடிப்புகள், ஆராய்ச்சி, உற்பத்தி மற்றும் சேவை துறைகளில் இந்தியாவின் வளர்ச்சியை உலக நாடுகள் உற்று நோக்கி வருவதாக மத்திய வர்த்தகத்துறை அமைச்சர் திரு பியூஷ் கோயல் தெரிவித்துள்ளார். உத்தரப்பிரதேச மாநிலத்தில் மழை தொடர்பான சம்பவங்களில் கடந்த 24 மணி நேரத்தில் 43 பேர் உயிரிழந்துள்ளனர். பெய்ஜிங் சென்றுள்ள அமெரிக்க அதிபர் திரு டொனால்டு டிரம்ப் சீன அதிபர் திரு ஷி ஜின்பிங்குடன் இன்று பேச்சு நடத்துகிறார். ஐபிஎல் கிரிக்கெட் போட்டியில் ராஜஸ்தான் அணி 6 விக்கெட் வித்தியாசத்தில் கொல்கத்தா அணியை வென்றது. இனி விரிவான செய்திகள். பிரிக்ஸ் வெளியுறவு அமைச்சர்கள் பங்கேற்கும் 2 நாள் கூட்டம் இன்று தொடங்குகிறது. இக்கூட்டத்தில் பங்கேற்பதற்காக ஈரான் வெளியுறவு அமைச்சர் திரு சையத் அப்பாஸ் அராக்சி,

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన మల్లెపూదండలో బుద్ధుని పూర్వజన్మ గాథలు, జాతక కథలు ఈ అంశంపై శ్రీ పి మధుసూదనరావు గారి ప్రసంగం మరియు పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా జయదేవ అష్టపది నుండి నిత్య సంతోషిని ఆలపించిన భక్తిగీతం విందామా?

0: ఇంతవరకు భక్తిగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బుద్ధుని పూర్వజన్మ గాథలు, జాతక కథలు ఈ అంశంపై శ్రీ పి మధుసూదనరావు గారి ప్రసంగం విందాం.
1: మనిషి ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలనే కోరుకుంటాడు. కానీ అడుగడుగున దుఃఖహేతువులైన బాధలు, సమస్యలు, అనారోగ్యాలు ఎన్నో తలెత్తుతూ ఉంటాయి. ఈ దుఃఖానికి మూలకారణం ఏమిటి? దుఃఖాన్ని అధిగమించి నిరంతరం ఆనందాన్ని అనుభవించాలంటే మనిషి ఏం చెయ్యాలి? ఈ ప్రశ్నలు 2500 సంవత్సరాల క్రితం శాక్యవంశపు యువరాజైన సిద్ధార్థుని సున్నిత హృదయంలో బలంగా నాటుకుని కుదిపేశాయి. ఈ ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించేటందుకు అతడు తన రాచరికాన్ని, అంతఃపుర సౌఖ్యాలను, చివరికి తన భార్యాపుత్రులను సైతం విడిచిపెట్టి అడవుల వెంట తిరిగాడు. ఎందరో గురువులకు శుశ్రూష చేసి వారి ఉపదేశాలను విన్నా కూడా అతనికి సంతృప్తి కలగలేదు. ఆ పైన ఒక రావి చెట్టు కింద ధ్యానమగ్నుడై కొన్ని రోజులు తదేక దీక్షలో నిలిచి జ్ఞానిగా మారాడు. మానవాళికి మహోపదేశం చేసే విశ్వగురువుగా, బుద్ధ భగవానుడిగా అవతరించాడు. ఆనందమయ జీవితానికి ఒక నవీన ధార్మిక మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దిలో జన్మించిన సిద్ధార్థుడు తన 30వ ఏట బుద్ధునిగా మారి అటుపైన 80వ ఏట మహాపరినిర్వాణం చెందే వరకు అవిశ్రాంతంగా పర్యటించి తాను తెలుసుకున్న జ్ఞానాన్ని అష్టాంగ మార్గమనే పేరుతో ప్రజలందరికీ బోధించాడు. ఎంతో లోతైన జీవిత సత్యాలను, అనుసరించాల్సిన ధర్మాలను సులభమైన రీతిలో ప్రజలందరికీ అర్థమయ్యే వ్యవహారిక భాషలో వివరించడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులయ్యేవారు.

సామాన్యుల నుండి ధనికులు, పండితులు, చక్రవర్తులు సైతం బుద్ధుని బోధనలకు దాసోహమై ఆయన చూపిన మార్గాన్ని అవలంబించారు. బుద్ధుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు. జీవులు తాము చేసిన కర్మలను బట్టి తదుపరి జన్మలను పొంది జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తుంటారని, సత్కర్మలు, ధార్మిక ప్రవర్తన ద్వారా తరువాత ఉత్తమ జన్మ లభించి అలా కొన్ని జన్మల అనంతరం పరిపూర్ణ ప్రవర్తన వల్ల ఈ చక్రం నుండి విడివడి మహాపరినిర్వాణమనబడే ముక్తిస్థాయిని చేరుకోవచ్చునని ప్రబోధించాడు. తాను కూడా ఇంతకు పూర్వం ఎన్నో జన్మలను ఎత్తి చివరకు ఈ జన్మలో పరిపూర్ణత సాధించానని, తన పూర్వజన్మల వృత్తాంతాలన్నీ తనకు ఎరుకలో ఉన్నాయని చెప్పేవారట. బుద్ధుడు తన సందేశాన్ని శిష్యులకు, ప్రజలకు బోధించేటప్పుడు అప్పటి సందర్భానికి సరిపోలే విధంగా ఏదో ఒక నీతి కథను జోడించి వివరించేవారట. అందువల్లనే ఆ బోధనలు వారి మనస్సుల్లో బలంగా నాటుకుపోయేవి. అటువంటి నీతి కథలతో పాటు కొన్ని సందర్భాలలో తన పూర్వజన్మలలోని ఏదైనా ఒక వృత్తాంతాన్ని కూడా కథగా కలిపి వినిపించేవారట. బుద్ధుని పూర్వజన్మ వృత్తాంతాలతో కూడిన ఈ కథలను ఆయన శిష్యులు జాతక కథలు అనే పేరుతో సంగ్రహించి భద్రపరిచారు. జాతక అంటే పుట్టుకకి సంబంధించినది అని అర్థం. బుద్ధుని పూర్వజన్మలను తెలిపే కథలు కనుక వీటికి జాతక కథలు అనే పేరును ఉంచారు. ఈ విధంగా భద్రపరచబడిన జాతక కథలు బౌద్ధ సాహిత్యంలో ఒక విశిష్టమైన, పవిత్రమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ జాతక కథలు మొత్తంగా 547 ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ సంఖ్య 550 అనే ఒక వాదన కూడా ఉన్నప్పటికీ 547 సంఖ్య మాత్రమే సరైనదని ఎక్కువ మంది విశ్వసిస్తారు. ఈ కథలన్నీ అపూర్వమైన, ఆసక్తికరమైన రీతిలో ఉంటాయి. ప్రతి కథ ఒకదానితో ఇంకొకటి పోలిక లేకుండా దేనికదే ప్రత్యేకంగా ఉంటాయి. ఈ కథలన్నీ అప్పటి వర్తమాన కాలంలో, అంటే బుద్ధుడు జీవించి ఉన్న కాలంలో ఎవరైనా శిష్యులు గాని, తనను చూడవచ్చిన జనులు కాని ప్రశ్న వేయడంతోనో, లేదంటే ఏదైనా సంఘటన బుద్ధునికి ఎదురుపడడంతోనో ప్రారంభమవుతాయి. ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చేటందుకు, లేదంటే ఆ సంఘటనలోని ఆంతర్యాన్ని బోధించేటందుకు బుద్ధుడు తన పూర్వజన్మ కథను వివరించి చివరిగా తన సందేశాన్ని ఒక శ్లోకం రూపంలో వినిపించడంతో ప్రతి జాతక కథ ముగుస్తుంది. ఈ జాతక కథలను అప్పట్లో జానపదులు ఉపయోగించిన పాళీ భాషలో శిష్యులు గ్రంథస్థం చేశారు. ఈ పాళీ భాషకి మాగధి అని ఇంకో పేరు కూడా ఉంది. సంస్కృత ప్రాకృత భాషల సమ్మేళనంగా ఆవిర్భవించిన ఇండో ఆర్యన్ జాతికి చెందిన భాష ఇది. బుద్ధుడు తన బోధనలను కూడా పాళీ భాషలోనే చేసేవారట. కాలక్రమంలో ఈ పాళీ భాష వాడుకలో నుండి కనుమరుగైపోయినా బౌద్ధ సాహిత్యంలో మాత్రం సమున్నత స్థానంలో ఇప్పటికీ గౌరవించబడుతోంది. ప్రతి జాతక కథలోనూ 4 భాగాలు ఉంటాయి. ప్రత్యుత్పన్న వస్తువు, అతీత వస్తువు, అర్థవర్ణన, సమోదానం. వర్తమానంలో బుద్ధుడు జీవించి ఉండగా జరిగిన సంఘటనను ప్రత్యుత్పన్న వస్తువు అంటారు. ఆ సంఘటనలో బుద్ధుడు చెప్పిన పూర్వజన్మ కథను అతీత వస్తువు అని అంటారు. ఇక కథలోని వాక్యాల శబ్దార్థాలను, విశేషార్థాలను వివరించి వ్యాకరణాన్ని బోధించేది అర్థవర్ణన. చివరి భాగమైన సమోదానంలో బుద్ధుడు ఆ పూర్వకథలో తానెవరో, అందులోని ప్రధాన పాత్రలు ఎవరెవరో, వారెక్కడ పుట్టారో వివరించబడతాయి. బుద్ధుడు నిర్వాణం చెందిన అనంతరం మగధలోని రాజగృహ నగరంలో 500 ఆచార్యులు, భిక్షువులు, శిష్యులు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి అప్పటికే బుద్ధుని శిష్యుడైన మగధ చక్రవర్తి, అజాతశత్రువు మహాకాశ్యప అనే ఆచార్యుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బుద్ధుని ప్రబోధాలని, భిక్షులు పాటించాల్సిన నియమ నిబంధనలను, వాటితో పాటుగా ఇతర సాహిత్యాన్ని సంగ్రహించి వాటిని 3 విభాగాలుగా విభజించి భద్రపరిచారు. వాటిని త్రిపిటకములు అంటారు. పిటకము అంటే గంప అని అర్థం. అందులో మొదటిది సుత్తపిటకం, రెండవది వినయపిటకము లేదా చారకపిటకము, మూడవది అభిధమ్మ పిటకము. వీటిలో రెండవది అయిన వినయపిటకంలో జాతక కథా సాహిత్యాన్ని ఒక భాగంగా చేర్చారు. సాంచి, భరహూత ప్రాంతాల్లోని స్థూపాల మీద జాతక కథలు చిత్రాలుగా చెక్కబడి ఉన్నాయి.

ఉన్నాయంటే వాటి ప్రాశస్త్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి జాతక కథలోనూ పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలిపే అతీత వస్తు విభాగం ఎప్పుడూ కూడా పూర్వం కాశీరాజ్యాన్ని బ్రహ్మదత్తుడు పరిపాలించే కాలంలో బోధిసత్వుడు ఫలానా జీవిగా జన్మించాడు అనే వాక్యంతోనే మొదలవుతాయి. అన్ని కథల్లోనూ బ్రహ్మదత్తుడే రాజుగా పేర్కొనడం బట్టి అది రాజపదవికి చిహ్నంగా భావించవచ్చు. ఇక బోధిసత్వుడంటే బుద్ధుడు. బోధిసత్వ పదానికి పరిపూర్ణత్వాన్ని సాధించేటందుకు ప్రయత్నించేవాడని అర్థం. కొన్ని కథల్లో బోధిసత్వుడు రాజకుమారునిగా, కొన్నింటిలో సన్యాసిగా, మరికొన్నింటిలో వర్తకుడు, రైతు, వనదేవత వంటి మానవ శరీరాలనే కాక కొన్ని కథల్లో ఏనుగు, కోతి వంటి జీవులుగా కూడా జన్మించినట్టు చెప్పబడింది. చాలా మటుకు ఒక కథలో ఒక జన్మకు సంబంధించిన వివరాలే ఉంటాయి, కాని కొన్ని పెద్ద కథల్లో రెండు మూడు జన్మల ప్రస్తావన కూడా ఉంటుంది. మరికొన్ని చోట్ల ఒకే జన్మ వృత్తాంతం రెండు మూడు కథల్లో కనిపిస్తుంది. ఈ కథల ద్వారా ఏ జీవి అయినా ధార్మిక జీవనం ద్వారా, సత్కర్మాచరణం ద్వారా మరింత ఉత్తమ జన్మ పొంది మోక్షం వైపు అడుగేయవచ్చు అనే సందేశం కనిపిస్తుంది. ప్రతి జీవి 10 అత్యుత్తమ గుణాలను కలిగినప్పుడు పరిపూర్ణుడై ముక్తిని పొందవచ్చు అని బుద్ధుని సందేశం. జాతక కథల్లోని చివరి 10 బోధిసత్వుడు ఈ 10 ఉత్తమ గుణాలను పరిపూర్ణంగా అందిపుచ్చుకున్నాడని, తద్వారా ఇప్పుడు పరిపూర్ణ జ్ఞాని అయిన బుద్ధునిగా అవతరించాడని శిష్యులు విశ్వసిస్తారు. పాళీ భాషలో బుద్ధుని అనుయాయులచే గ్రంథస్థం చేయబడిన త్రిపిటకాల్లో భాగమైన జాతక కథలు క్రీస్తుపూర్వం 250 సంవత్సరంలో మహేంద్రుడనే ఆచార్యుని ఆధ్వర్యంలో కొందరు బౌద్ధులు సింహళదేశమని పిలువబడే ఈనాటి శ్రీలంకకు బుద్ధుని సందేశాలను వ్యాప్తి చేసేందుకు వెళ్లారు. అప్పుడు వారు పాళీ భాషలో బుద్ధుని అనుయాయులచే గ్రంథస్థం చేయబడిన జాతక కథలను తమతో పాటుగా తీసుకువెళ్లారట. అక్కడి ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ఈ జాతక కథలను సింహళ భాషలోనికి అనువదించి తమ బోధనలలో వీటిని ప్రస్తావించేవారు. అయితే ఈ క్రమంలో వారు తీసుకువెళ్లిన పాళీ భాషలోని అసలు జాతక కథలు మాత్రం కనుమరుగైపోయాయి. మళ్లీ క్రీస్తుశకం 2వ శతాబ్దంలో సింహళ భాషలోని జాతక కథలని తిరిగి తమ పవిత్ర భాషయైన పాళీలోనికి పునరనువదించి భద్రపరిచారు. ఇప్పుడు మనకు లభ్యమవుతున్నవి పునరనువాదం పొందిన ఈ జాతక కథలే. సింహళంలోనికి మొదట అనువాదం చేసినప్పుడు మూలగ్రంథంలోని శ్లోకాలను అనువదించకుండా యథాతథంగా ఉంచడం వల్ల అవి మాత్రం ఎటువంటి మార్పు చెందలేదు. అయితే కథాభాగాల్ని బాగా విస్తరించి కొన్ని వ్యాఖ్యానాలను, అర్థ వివరణలను చేర్చడం జరిగింది. ఈ అనువాదాల్ని చేయడంలోనూ, వ్యాఖ్యానాలను జతకూర్చడంలోనూ బుద్ధఘోషుడనే గొప్ప పండితుడు విశేషంగా కృషి చేశాడని చెబుతారు. ఆ పైన ఆర్యసూర్యుడనే సంస్కృత కవి క్రీస్తుశకం 4వ శతాబ్దిలో ఈ జాతక కథల్లోని ఎంపిక చేసిన 34 విశిష్ట కథలను సంస్కృత భాషలోనికి అనువదించి జాతకమాల అనే పేరుతో కథా సంకలనాన్ని రూపొందించాడు. జాతక కథలను పోలిన కొన్ని కథలు మనకి ఇతర భారతీయ కథా సాహిత్యాల్లో కూడా కనిపిస్తాయి. పంచతంత్రంలో పులితోలు కప్పుకున్న నక్క, కొంగలు మండ్రగబ్బ వంటి కథలు జాతక కథల్లోనూ ఉన్నాయి. కథాసరిత్సాగరం, శుకసప్తతి, భేతాళ కథల్లో కూడా జాతక కథలను పోలినవి ఉన్నాయి. జాతక కథలు కాలక్రమంలో చైనా, థాయిలాండ్, కంపూచియా, మలేషియా వంటి దేశాలకు కూడా వ్యాప్తి చెంది అక్కడి ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయబడ్డాయి. అంతేకాకుండా ఈ జాతక కథలు మధ్యప్రాచ్య దేశాల నుండి, యూరోప్ దేశాల నుండి భారతదేశాన్ని సందర్శించిన వర్తకులు, యాత్రికుల ద్వారా ఆయా దేశాలకు కూడా వ్యాప్తి చెందాయి. అరబిక్ కథామాలిక అరేబియన్ నైట్స్ కథలపైన, అలాగే గ్రీక్ భాషలో ప్రశస్తి చెందిన ఈసఫ్ కథలపైన జాతక కథల ప్రభావం చాలా కనిపిస్తుంది. ఆంగ్లంతో సహా ఎన్నో ప్రపంచ భాషలలోనికి ఈ కథలు తర్జుమా చేయబడి ఆదరణ పొందాయి. బుద్ధుడి చెప్పిన నీతి కథల్లో పునర్జన్మ ప్రస్తావన లేని కథలను వేరుగా సంగ్రహించి అభిధమ్మ కథలు అనే పేరుతో
బౌద్ధ సాహిత్యంలో చేర్చబడ్డాయి.

0: ఈ కథలు కూడా ఎంతో మనోరంజకంగా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మన తెలుగు భాషలో ఈ కథలను సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు జాతక కథా కూచ్చములు అనే పద్య సంకలనంగా రచిస్తే, తల్లావజుల శివశంకర శాస్త్రి గారు జాతక కథలు అనే పేరుతో పద్య గద్య రూపంలో అనువదించి మనకందించారు. జాతక కథలలో నైతిక విలువలను బోధించడంతో పాటు ఆనాటి కాలంలో జానపదుల సాంఘిక జీవనశైలి, ప్రజల ఆచార వ్యవహారాలు అర్థం చేసుకోవడంలో ఎంతో దోహదపడతాయి. నీతి, ధర్మం, సత్ప్రవర్తన వంటి ఉన్నత విలువలను పెద్దలతో పాటు పిల్లలకు కూడా బోధించడంలో జాతక కథలు ఎంతో ఉపయుక్తమైనవి. అందుకే ఈ కథలను ప్రతి ఒక్కరూ చదివి ఆస్వాదించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి.
1: ఇంతవరకు బుద్ధుని పూర్వజన్మ గాథలు, జాతక కథలు ఈ అంశంపై శ్రీ పి. మధుసూదన్ రావు గారి ప్రసంగం విన్నాం.

రేపు ఉదయం 11:30 100.1 FM గోల్డ్ మల్లెపూదండలో వలస పక్షుల ప్రయాణం మరియు ప్రాముఖ్యత ఈ అంశంపై డాక్టర్ కె సునీల్ కుమార్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

దేశ ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది మన భారత ప్రభుత్వం. 2014లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన మిషన్ ఇంద్రధనుష్ గురించి ఇవాళ కొన్ని వివరాలను తెలుసుకుందాం. 2 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు రోగనిరోధక టీకాలను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. డిఫ్తీరియా, కోరింత దగ్గు, క్షయ, నిమోనియా వంటి 12 వ్యాధుల నుండి రోగనిరోధక శక్తిని కల్పించే టీకాలను ఈ పథకం ద్వారా అందిస్తోంది మన ప్రభుత్వం. మిషన్ ఇంద్రధనుష్ ద్వారా వ్యాధులు అధికంగా సోకే జిల్లాలు, రవాణా మార్గం సరిగ్గా లేక చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాలలోని వారికి రోగనిరోధక టీకాల కవరేజ్ని పెంపొందించడానికి కృషి చేస్తోంది మన ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 5 కోట్లకు పైగా పిల్లలకు, 1 కోటికి పైగా గర్భిణీ స్త్రీలకు టీకాలు వేయబడ్డాయి. యువిన్ డిజిటల్ పోర్టల్ ద్వారా టీకాల ప్రక్రియను తెలుసుకోవచ్చు. మిషన్ ఇంద్రధనుష్ గూర్చి మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

0: మార్పు మన చేతిలోనే. ప్రగతి సాధనకు ఇంధన పొదుపు, భవితకు మదుపు. పెట్రోల్ మరియు డీజిల్ ఇంధనాల వినియోగం నియంత్రిద్దాం. కాలుష్యరహిత వాతావరణాన్ని సాధిద్దాం. ప్రకృతి వనరులు వృధా పోకుండా పయనం చేద్దాం. ఇది మన అందరి బాధ్యతగా కొనసాగుదాం.
1: శంకర్ మహదేవన్ బృందంతో కలిసి ఆలపించిన వేటూరి సాహిత్యం విందాం. సంగీతం ఆర్ఎం రాధాకృష్ణన్, చిత్రం మనసు పలికే మౌనరాగం.

0: தொடர்வது தெலுங்கில் செய்திகள், அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள் கேட்கலாம்.
1: ఆకాశవాణి సమయం 12:30 ఇక తెలుగులో జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అబుదాబిలో పర్యటిస్తారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశ ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షతన 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 6 రోజుల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రేపు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సమావేశంలో భారత్, యుఏఈలు తమ భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ మాట్లాడుతూ,
3: Prime Minister will begin his visit from the UAE on 15 May, where he will meet the President of the UAE, His Highness Sheikh Mohammed bin Zayed Al Nahyan, and exchange views on bilateral relations, in particular energy cooperation, as well as regional and international issues of mutual interest.
2: Abu Dhabi paryatan anantaram Pradhan Mantri adhe roju Netherlands cherukuntar. 2017 paryatan tarvata Pradhan Mantri Netherlands lo paryatinchatam idi rendo sari. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విలియం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమల్ను కలుసుకుంటారని, ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో చర్చలు జరుపుతారని తెలిపారు. ఆ తర్వాత ఆదివారం స్వీడన్లో గోదెన్బర్గ్ వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, డిఫెన్స్, స్పేస్, క్లైమేట్ యాక్షన్, ప్రజా సంబంధాల రంగాల్లో సహకారం పెంపొందించేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు. తరువాత 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం నార్వే చేరుకుంటారు. ప్రధానమంత్రి మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ జరుగుతుందని కార్యదర్శి తెలిపారు. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం ఇటలీలో అధికార పర్యటన చేపడతారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షుడు సెర్గియోను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం మోదీ సందర్శిస్తారు. 1945 నుంచి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజల నమ్మకం గెలుచుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గజియాబాద్లో ఈరోజు జరిగిన ఎన్డీఆర్ఎఫ్ ప్రెసిడెంట్స్ కలర్ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు సంభవించినా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకోగానే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని పేర్కొన్నారు. ఏ దళానికైనా ప్రెసిడెంట్స్ కలర్ గౌరవం అందుకోవడం అనేది ఎంతో గర్వకారణమన్నారు. ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, పంచాయతీలు, రాష్ట్ర యంత్రాంగం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలమైన వేలాది మంది ఆపద మిత్రులు విపత్తు సహాయక చర్యలు రాష్ట్రపతి ఏకకాలంలో గుర్తించారని అమిత్ షా తెలిపారు.
4: एनडीआरएफ को राष्ट्रपति निशान का सम्मान दिया गया, वो हम सब के लिए गौरव और प्रतिष्ठा की बात है। ये सम्मान एनडीआरएफ के समस्त बल के सेवा, साहस, शौर्य और समर्पण के संचित गुणों का सम्मान है.
2: న్యూఢిల్లీలో 2 రోజుల పాటు జరిగే బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అధ్యక్షత వహిస్తున్నారు. సభ్య దేశాలు, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, బ్రిక్స్ సదస్సులో

0: సహకారం బలోపేతం చేయడానికి తమ ఉనికిని నిబద్ధతను చాటుకునేందుకు ఆ దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. నేటి బ్రిక్స్ సమావేశం విభిన్న దృక్పథాలు పంచుకునేందుకు, ఏకాభిప్రాయం పెంపొందించుకునేందుకు ఒక వేదికను అందిస్తుందని జయశంకర్ అన్నారు.
1: Gathering today for the BRICS meeting is a special occasion. It allows us to exchange perspectives and encourages us to develop convergences. And in this complicated and uncertain world, that is of ever greater importance. Excellencies, India's chairship appreciates your support, which has contributed to the steady progress of our work. These engagements have strengthened cooperation and advanced dialogue across sectors. We look forward to building on this momentum.
0: ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వియోరా, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ రెక్చి, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగుయోనో, మలేషియా విదేశాంగ మంత్రి డాటో సెరి ఉతామా మొహమ్మద్ బిన్ హజీ హాసన్, యుఏఈ విదేశాంగ సహాయ మంత్రి ఖలీఫా షాహిన్ అల్ మారర్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రి డొనాల్డ్ నమోలా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం వారంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ ఆఫ్రికా దేశాల మధ్య సహకారం బలోపేతం కావాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆకాంక్షించారు. వ్యవసాయం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, స్వచ్ఛ ఇంధనం, సాంకేతిక భాగస్వామ్యం వంటి రంగాలపై ఇది ఆధారపడి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సులో ప్రసంగిస్తూ, గ్లోబల్ సౌత్ దేశాల కోసం ఆవిష్కరణలతో కూడిన భవిష్యత్ పెంపొందించడంలో ఈ రెండు ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ నెల 29 నుంచి 31 వరకు న్యూఢిల్లీలో జరిగే 4వ భారత్ ఆఫ్రికా ఫోరం సమ్మిట్ బిజినెస్ ఎగ్జిబిషన్ విజయం సాధిస్తాయని గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చక్కెర ఎగుమతులు తక్షణం నిలిపేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ముడి, తెల్ల, శుద్ధి చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరోప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పాటు సిక్కింలో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపు టెమి తార్కులో రాష్ట విశ్వవిద్యాలయం సందర్శించి నామ్చి టూరిజం సర్క్యూట్, భలే దొంగా స్కైవాక్ వంటి కీలక ప్రాజెక్టులు సమీక్షిస్తారు. శనివారం నాథులాలో కైలాస్ మానసరోవర్ యాత్ర మౌలిక సదుపాయాలు తనిఖీ చేస్తారు. అనంతరం ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణతో కలిసి సిక్కిం రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, గత 22 ఏళ్ల రాజకీయ జీవితంలో రాహుల్ గాంధీ 54 సార్లు విదేశీ పర్యటనలు చేశారని తెలిపారు. ఈ వ్యక్తిగత పర్యటనల కోసం సుమారుగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ప్రభుత్వ కమిటీలు, పార్లమెంటరీ ప్రతినిధి బృందాల తరపున ఈ పర్యటనలు ఏవి చేసినవి లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో గత 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, తుఫాన్లు, పిడుగుల కారణంగా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో 100 మందికి పైగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య బీజింగ్లో శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్దం, గ్లోబల్ ఇంధన సంక్షోభం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు ఎలాన్ మస్క్, టిమ్ కుక్ వంటి ప్రముఖ వ్యాపారవేత్తలు ఉన్నారు. చైనా మార్కెట్ మరింతగా విస్తరించాలని ట్రంప్ కోరగా, రెండు దేశాలు ప్రత్యర్థులుగా కాకుండా భాగస్వాములుగా ఉండాలని జిన్పింగ్ పిలుపునిచ్చారు. రాగల 2 రోజుల పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తీవ్ర వేడిగాలు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఈరోజు రాజస్థాన్, గుజరాత్, మహారాష్టలో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ సాయంత్రం ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్టు తలపడతాయి.